అది అల్లాహ్ ఫియవా కలేగ ఫాన మమ్ ఫాయ్ నుదవే, అది కలేగ ఫాన గెల్లు మెవ్వెస్ నుదవే తకిచ్చ కలేగ ఫాను అడుకన్ను కురవ్వాషి ఫహె కలేగ ఫాను ఇకం కురవ్వాఫి నమ హమ కశ్వరుం ఏరుం కలేగ ఫాను వాణి అనియా వెరివి మీహుంగి తెరేన్నే.